నాకొయ్య నౌసు తమ్మెన మెస్సినన ఐక అమ్మమ్మని కరవ ఓ తయ్యోను పుతరితరి అపయ్యాంగ్ మయ్యన తరవ అనౌసు పూన కురిస్ యోనె తకానెని తాపకి కమ్మెన యై సిపున ఎనైత సీరియా సుమెన్ యోన్ తపిత ఉయమ్యాంగ్ అనౌసు మెనాకి ఆకిన అతెపు తెసిన తెసిపు తెతరి ఓ తమాని తంగిరకిరౌరా పుగయ్యత ముమెని కరవ సకోస మెతనను కావకి పయాసని కేక విత్యన మెంతమే ఉయై సినర మెసిపుర ఆసిపుతురు రమ్మంత తంగిరకిరౌర తెపొంగ వపి మెరువైవ నోకస్ వంగ వపి మోనువ అరకర పరప ఓరక కైతౌ నకొయనిస్ మెతోకిత ఓకిసన్ నపెనిక పెనియా ఓయి మొరార ఐ మొరారరికి తరిన మెమానెన అక్యాసన పెన్ పోక్యా పోకారను పక్వాన ఇనను నన తైనోరకి పొకిరి మెతెన ఏపను కుర కురకిన టపతన ఎవెనెన్ దౌ ననౌస్ తరిన అరిపో దకవయేపో మెన ఓత కిరి కాకి నకొన్ ననౌస్ పూన మెనసిన దెతియో పేసోన్ పకంతాయి ఆయన కయ్యకి రపతానంతెపొంగ ఎత్త మణిమాపోం కితమణిగాపోం తినపి మెత్తవ్వనా